ప్రగాఢం తతో వక్షసాలింగ్యతాం స్వహస్తేన హస్తో మమాలంబ్యతాం స్వహస్తేన హస్తో మమాలంబ్యతాం ప్రగాఢం తతో వక్షసాలింగ్యతాం స్వహస్తేన హస్తో మమాలంబ్యతాం స్వహస్తేన హస్తో మమాలంబ్యతాం ఇయం సంస్కృతి సత్యమిథ్యామయి ఇయం సంస్కృతి సత్యమిథ్యామయి ఇయం సంస్కృతి సత్యమిథ్యామయి కిమత్రాస్తు హేయం కిమాదీయతాం కిమత్రాస్తు హేయం కిమాదీయతాం ప్రగాఢం